0: ಕೀಳ್ತದೆ.
1: ఏలయనగా నీవు భూదిగాంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అనిరి.
2: The Lord has given us this command. I have placed you here as a light for the Gentiles. You are to take the saving power of God to people everywhere on earth.
3: Una voz de esperanza para el amor y para la paz.
4: La emisora que me alegra el día.
5: Radio Chagay, la mega estación.